అరుణిలో కూల్చెదు గోళ్ళు కుదా, పుట్టాల అరుణిలో కూల్చెదు గోళ్ళు.